0: हम आकाशवाणी के श्री विजयपुरम केंद्र से बोल रहे हैं। दोपहर के 12 बजे हैं। श्रोताओं, अब आप सुनेंगे तेलुगु कार्यक्रम।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహర్ట్స్. ఇది ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం. నేటి అమృత వర్షిని తెలుగు ప్రసారా మీ ముందుకు తెస్తున్నవారు ఆర్ ధ్రువకుమార్.

శ్రీ పరాభావనాం సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాసం బహుళపక్షం పాఠ్యమి ఆగస్టు నెల 29వ తేదీ ఈరోజు శనివారం.

నేటి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఒక సూక్తి. వినదగున్ ఎవ్వరు చెప్పిన విననంతనే వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడు పో నీతిపరుడు మహిళ సుమతి. భావం: మంచి బుద్ధి కలవాడా, ఎవరు ఏమి చెప్పినా దానిని శ్రద్ధగా వినాలి. అయితే విన్న వెంటనే తొందరపడి ఒక నిశ్చయానికి రాకూడదు. బాగా ఆలోచించి తెలుసుకుని ఆ చెప్పిన విషయము సత్యమో అసత్యమో అని ఎవరు తెలుసుకుంటారో వారు నీతి తెలిసినవారు. శ్రోతలు, మీరు ఇంతవరకు బద్దిన రచించిన సుమతి శతకం నుండి పద్యము మరియు దాని భావం విన్నారు. అదేవిధంగా నేటి కార్యక్రమంలో భాగంగా అండమాన్ నికోబార్ దీవుల్లో గల అంతర ద్వీప నౌకల సేవల వివరాలను వినండి. ఎంవి రంగత్ రేపు ఉదయం 6 గంటలకు బయలుదేరి వయా లాంగ్ ఐలాండ్ స్వరాజ్ ద్వీప్ మీదుగా రంగత్కు వెళ్తుంది. మరలా అక్కడ నుండి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి వెళ్లిన మార్గాల ద్వారానే తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి కొమూర్త రేపు ఉదయం 6:15 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడి నుండి బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రాణిచంగ రేపు ఉదయం 6:15 బయలుదేరి సహీ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడి నుండి బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి బంబూక రేపు ఉదయం 11 గంటలకు బయలుదేరి సహీ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడి నుండి అదే రోజు మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడి నుండి మధ్యాహ్నం 2:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి జాలుబాయ్ రేపు ఉదయం 11:30 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది.

0: మరల అక్కడి నుండి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి సాహిద్ ద్వీప్కి వెళుతుంది. మరల అక్కడి నుండి 3 గంటల 30 నిమిషాలకు బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు బయలుదేరి సాహిద్ ద్వీప్కి వెళుతుంది. మరల అక్కడి నుండి సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి బారటాంగ్ రేపు సాయంత్రం 5 గంటలకు బయలుదేరి స్వరాజ్ ద్వీప్కి వెళుతుంది. మరల అక్కడి నుండి తరువాతి రోజు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. శ్రోతలు, మీరు ఇంతవరకు అండమాన్ నికోబార్ దీవులలో గల అంతర ద్వీప నౌకల సేవా వివరాలను విన్నారు.
1: क्या आप जानते हैं कि HIV पॉजिटिव लोगों के मानवाधिकारों और वैधानिक अधिकारों की सुरक्षा के लिए अब देश में एक नया कानून है, HIV एंड एड्स प्रिवेंशन एंड कंट्रोल एक्ट 2017। 10 सितंबर 2018 को लागू किए गए इस एक्ट में HIV पॉजिटिव लोगों को उनका हक दिलाने और उनकी गरिमा व आत्मसम्मान की सुरक्षा के लिए कई सारे प्रावधान किए गए हैं। इस एक्ट के द्वारा सुनिश्चित किया जाता है कि HIV पॉजिटिव लोगों के साथ किसी भी तरह का भेदभाव न किया जाए। किसी भी इंसान को उसका HIV स्टेटस बताने के लिए मजबूर नहीं किया जाए। इस एक्ट की वजह से अब किसी को भी नौकरी पर रखने से पहले उसका HIV टेस्ट कराना या HIV स्टेटस पूछना और बताने के लिए दबाव बनाना दोनों कानूनन अपराध है। किसी भी इंसान की HIV टेस्ट के समय प्री और पोस्ट HIV काउंसलिंग करना जरूरी है और साथ ही उसकी सूचित सम्मति लेना भी जरूरी है।
0: శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా నేడు తెలుగు మాతృభాష దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ తెలుగు మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా నేటి కార్యక్రమంలో భాగంగా మన మాతృభాష యొక్క గొప్పతనంను వినండి.

0: ఈరోజు తెలుగు భాషా దినోత్సవం. తెలుగు వాడుక భాషను సామాన్యులకు చేరువ చేసిన గిడుగు వెంకటరామమూర్తి జయంతి అయిన ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటాం యావత్ ప్రపంచం. ఆయన ఆధునిక తెలుగు భాషా చరిత్రలో వ్యవహారిక భాషా ఉద్యమానికి ఆద్యులుగా నిలిచారు. గిడుగు రామ్మూర్తి జీవిత విశేషాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఆయన జననం ఆగస్టు 29, 1863, మరణం జనవరి 22, 1940. ఆయనకు బిరుదులు రావు సాహెబ్ కైసర్, ది హిందూ బ్రిటిష్ ప్రభుత్వం అందించింది. రంగం ఉపాధ్యాయుడు, చరిత్రకారుడు, భాషా శాస్త్రవేత్త. తెలుగు భాషా చరిత్రలో ఆయన పాత్ర ఎనలేనిది. గ్రాంధిక భాషకు ఆయన వ్యతిరేకం. అప్పట్లో పండితులు మాత్రమే అర్థం చేసుకోగల గ్రాంధిక భాష ఉండేది. సామాన్యులు మాట్లాడే భాషకు సాహిత్యము అనే గౌరవం లేదు. వ్యవహారిక భాషా ఉద్యమం ప్రజలు మాట్లాడే వాడుక భాషనే చదువుల్లో, రచనల్లో వాటిని గడుగుగట్టిగా ఆయన పోరాడారు గిడుగు రామ్మూర్తి. సవరభాష సేవ. గిడుగు కేవలం తెలుగు కోసమే కాక గిరిజన భాష అయిన సవరభాషను కూడా పరిశోధించి వారికి చదువు చెప్పడానికి కృషి చేశారు. మీకు గిడుగు రామ్మూర్తి రాసిన గ్రంథాలు లేదా ఆయన చేసిన ఉద్యమ విశేషాలు గురించి ఇంకా ఎన్నో ఏమైనా తెలుసుకోవాల్సిన విషయాలు మరెన్నో ఉన్నాయి.
1: మాతృభాష ఏదైనా అది తల్లితో సమానం. మనం తల్లిని ఎంత గౌరవిస్తామో మాతృభాషను కూడా అంతే గౌరవించాలి. అది తెలుగు కావచ్చు లేదా ఇతర ఏ భాష అయినా కావచ్చు. ఎవరి భాష వారికి అది గొప్పది. మనం తెలుగు భాషను తక్కువ అని అనుకోకూడదు. తెలుగు భాషకు చాలా చరిత్ర ఉంది. అందులో ఎందరో కవులు, రచయితలు, గ్రంథకర్తలు చాలా చాలా రచనలు చేశారు. పరభాషను గౌరవించడమే తెలుగు భాష, తెలుగు వారి గొప్పతనం. ప్రపంచపు తెలుగు మహాసభలు అమెరికాలోను, పశ్చిమాషియాలోను, ఆంధ్ర, తెలంగాణలోను జరుగుతాయి. తెలుగు వారి మంచి మనసు వేరే భాషల వారిని ఆదరించే గుణంలోనే తెలుస్తుంది. తెలుగు తీపి, తెలుగు వారి గొప్పతనం. తెలుగు భాష గొప్పతనం తెలియాలంటే తెలుగులో సంభాషించాలి. గొప్ప వాళ్ళు రాసిన రచనలు, పద్యాలు, గద్యాలు, గేయాలు, కథలు, కవితలు, పల్లె గీతాలు, కూని రాగాలు, ఇంకా హాస్య రచనలు, విప్లవ రచనలు, విప్లవ గీతాలు

0: చదవాలి. అన్నిటిలోనూ వారు చేసే భావ ప్రకటనలు, కొత్త కొత్త పదాలు, ప్రాశలు, సంగీతాలంకారాలు, జ్ఞానం, చరిత్ర తెలుస్తాయి. మన పట్టణాలు, పల్లెలు, అక్కడుండే ప్రజలు, విహారయోగ్యమైన ప్రదేశాలు, యాత్రికుల అనుభవాలు, కట్టడాలు, సెలయేర్లు, అడవులు, వన్య ప్రదేశాలు, గుడులు, గోపురాలు, ఇంకా నదులు, పుణ్యక్షేత్రాలు, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. కానీ మనం అన్నీ చూడలేము. వాటిని గురించి మనం తెలుసుకుని ఇంకొకరికి ఆ విషయాలను చెప్పాలి. మన భాష గొప్పతనము ముందు మనం అర్థం చేసుకుని తరువాత అది తెలియని వారికి చెప్పాలి. మన భాషలో ఎన్నో గొప్ప భక్తి గీతాలు, మహాభారతం, రామాయణం, భాగవతం ఇలా ఎన్నెన్నో ఉన్నాయి.
1: తెలుగు ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన ప్రాచీన భాష. భారత రామాయణాలలో ఆంధ్ర ప్రశస్తిని బట్టి క్రీస్తు పూర్వం 5-6 శతాబ్దాల నాటి ప్రాచీనత కలిగి ఉంది. శాతవాహన రాజుల శాసన భాష ప్రాకృతం. ఇక్ష్వాకుల శాసనాలలో మొట్టమొదటగా తెలుగు మాటలు కనబడ్డాయి. తొలి తెలుగు పలుకులు క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 1వ శతాబ్దం వరకు, క్రీస్తు శకం 2వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 5వ శతాబ్దం వరకు, క్రీస్తు శకం 6వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 10వ శతాబ్దం వరకు 3 దశలలో కనిపిస్తాయి. భాషలు సైగలతో ముడిపడిన తెలుగు ప్రాచీన పదాలు సంస్కృత ప్రాకృత పదాలతో కలగలిసిన రాతి శాసనాలపైన, రాగి రేకులపైన కొన్ని బంధాలకు, రాచకాల నిబంధనలకు కట్టుబడినవి 3వ దశలో అచ్చంగా తెలుగు శాసనాలు ప్రాచీనతను ధృవీకరిస్తున్నాయి. అమరావతి స్థూపంపై నాగబు అనే మాట క్రీస్తు పూర్వం 200 నుండి క్రీస్తు శకం 200 మధ్య కాలం నాటిదిగా ప్రాకృత శాసనంలో కనిపిస్తుంది. గ్రాంధిక భాష సంస్కృతం, వ్యవహారిక భాష ప్రాకృతం 2 రాజభాషలుగా తెలుగు మాటలు కలిగి ఉన్నాయి. క్రీస్తు శకం 550 నుండి క్రీస్తు శకం 200 రేనాటి నాటి చోళరాజుల కాలంలో రాజభాష తెలుగు. శాసనాలు తెలుగులోనే కాని ప్రాకృతం పదాలు ఎక్కువ. క్రీస్తు శకం 6 పశ్చిమ చాళుక్య రాజుల కాలంలో రాజభాష శాసన భాష తెలుగులో అయినా సంస్కృత పదాలు ఎక్కువ. క్రీస్తు శకం 550 నుంచి క్రీస్తు శకం 800 మధ్య రాజభాష తెలుగు. శాసనాలు తెలుగులోనే. క్రీస్తు పూర్వం 200 నుండి 150 కాలంలో బృహత్కథ అందించిన గుణాన్యుడు తెలుగువాడే. ప్రాకృత పండితుడైన గుణాడ్యుడు పైశాచి భాషలో ఆంధ్రుల ప్రాచీన సాంఘిక జీవనాన్ని ప్రతిబింబింపచేశాడు.
2: తెలుగు నేలపై వేల సంవత్సరాల క్రితం మొదలైన ఒక అద్భుతమైన కథ ఇది. ఒక చిన్న నదిలా ప్రారంభమై ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది గుండెల్లో అమృతంలా ప్రవహిస్తున్న తెలుగు తల్లి విజయగాథ ఇది. దాదాపు 2500 సంవత్సరాల క్రితం దక్షిణ భారతదేశంలోని దట్టమైన అడవులు, కృష్ణా గోదావరి నదుల తీరాలలో ఉండే ప్రజలు వారు తమ మనసులోని భావాలను పంచుకోవడానికి ఒక మధురమైన భాషను మాట్లాడుకునేవారు. కానీ మొదట్లో ఈ భాష కేవలం మాటలకే పరిమితమైంది. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో అమరావతిలో ఒక శిల్పంపై నాగబు అనే చిన్న పదాన్ని చెక్కారు. ఇది తెలుగు తల్లి పలికిన మొదటి పదం. కాలం గడుస్తూ వచ్చింది. రాజులు తమ ఉత్తర్వులను సంస్కృతంలో రాసేవారు, కానీ సామాన్య ప్రజలకు అర్థమయ్యేది కాదు. నా ప్రజలకు అర్థం కాని భాషలో శాసనాలు ఎందుకు జారీ చేయాలి? నా ప్రజలకు అర్థమయ్యే భాషలోనే నేను ఆజ్ఞలు జారీ చేస్తాను అని ఆయన అనుకున్నారు. అలా పుట్టిందే కలమళ్ళ శాసనం. చరిత్రలో మొదటిసారిగా తెలుగుకు రాజగౌరవం దక్కింది. పరిపాలనా భాషగా తెలుగు సింహాసనం ఎక్కింది.
3: గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని వీలును తెలియచెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యవహారిక భాషోద్యమానికి మూలపురుషుడు, బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘ సంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహార భాషను గ్రంథరచనకు స్వీకరింపచేయడానికి చిత్తశుద్ధితో కృషి చేసిన అచ్చ తెలుగు చిచ్చర పెడుగు గిడుగు. గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్ది మందికో పరిమితమైన చదువు వ్యవహారిక భాషలో సాగి అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యం సృష్టి సృజనాత్మకత శక్తి ఉన్న ప్రతి ఒక్కరికి వీలైంది. అదేవిధంగా ఆయన ఎప్పటి నుంచైతే వచన భాష సంస్కరణ ఉద్యమానికి సేవ చేశారు. ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్లు ఇన్స్పెక్టర్గా ఆయన వ్యవహరించి చిన్న తరగతుల్లో తెలుగు పండితులు పాఠాలు చెప్పే పద్ధతి ఆ ధరకు అర్థం కాలేదేమో. ప్రజలు వ్యవహరించే భాష, పుస్తకాల భాష ఎంత ఎందుకు తేడాలు ఉన్నాయనేది ఆయన యొక్క ముఖ్య సమస్య. అందుకు ముందు తమిళదేశంలోనూ అదే సమస్య అతనిని వేధించింది. విశాఖపట్నంలో అప్పటి ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి అయ్యంగారిని అడిగితే ఆయన గురజాడా గిడుగులు దీనికి సమాధానం చెబుతారని అన్నాడు. ఆ విధంగా గిడుగు జీవిత ఉత్తరార్థములు ఈ విషయాన్ని గురించి గాఢంగా ఆలోచించి తెలుగు విద్యా విధానంలో అన్యాయం జరుగుతున్నదని గుర్తించాడు. గురజాడ, గిడుగులు, శ్రీనివాస అయ్యంగారు

0: స్టేట్స్ ఈ యొక్క నలుగురిలో ఆలోచన వల్ల వ్యవహారిక భాషా ఉద్యమం ఆరంభమైంది. అప్పటికే ఆంగ్లంలో భాషాశాస్త్ర గ్రంథాలు చదివిన గిడుగు ప్రతి ఏడు జరిగే అధ్యాపక సదస్సుల్లో జీవద్భాష ప్రాధాన్యత గురించి ఆయన ఎన్నో ఉపన్యాసాలు కూడా ఇచ్చాడు.
1: కాలగర్భములో ఆంధ్రుల దేశీ తెలుగు, నాగ, యక్ష ప్రజల తెలుగు రెండూ కలిసి ద్రావిడ భాషా సమ్మేళనంగా తెలుగు ఆవిర్భవించింది. ప్రాకృత సంస్కృత భాషల ప్రభావం సడలించుకున్న తెలుగు భారతంలో తెలుగు, తెనుగు, ఆంధ్రము ఒకే అర్థంలో అనేక సందర్భాలలో దశాబ్దాల చరిత్ర పరిణామాల కారణంగా పర్యాయ పదాలుగా మారిపోయాయి. చాళుక్యులకు పూర్వం ఆంధ్ర చరిత్రను తెలుసుకోవడానికి శాసనాలు, శిల్పాలు, నాణ్యములు, విదేశీ చరిత్రకారుల రచనలు తప్ప వేరే ఆధారాలు లేవు. క్రీస్తు పూర్వం 200 నుండి క్రీస్తు శకం 600 వరకు 800 సంవత్సరాలు చాళుక్య యుగం వరకు సమగ్రంగా తెలుసుకోవడం కష్టమయ్యింది. చాళుక్య యుగంలో తెలుగు భాష శాసనాలలో ప్రవేశించింది. రాజరాజ నరేంద్రుని కాలంలో ఆంధ్ర మహాభారతం తెలుగు సాహిత్యానికి ముఖ్య సాధనం అయ్యింది. నన్నయ్య నాటికి జాను తెనుగు ఉంది. నన్నయ్యకు పూర్వమే తెలుగు ఛందస్సులు కౌల ఘటంపై వీర విహారం చేశాయి. ఆదికవి నిర్ణయం చర్చా నేటికి వివాదాస్పదమే. నన్నయ్యకు ముందే జానపద సాహిత్యం వెళ్లి విరిసింది. ప్రాచీనాంధ్ర వాంగ్మయం నన్నయ్య పూర్వం తరువాతి కాలంలో తేజరిల్లింది. నవ్య యుగం వరకు సంస్కృత సాన్నిత్యం, తరువాతి ప్రకరణం దక్షిణాంధ్ర యుగం. సంస్కృత ప్రాకృత సంపర్కం పూర్వయుగానికి, పాశ్చాత్య సాహిత్య ప్రభావం నవ్య యుగానికి ప్రధాన లక్షణాలుగా విలసిల్లాయి. నవ్యయుగ వాంగ్మయంతో ప్రధానంగా వచన, పద్య, కవిత్వ, నాటక, నవల, కథా వివిధ ప్రక్రియలతో క్రమేపి ఆధునిక సాహిత్యం వివిధ నవ్య పరిణామ దశలలో అభ్యుదయ సాహిత్యం ఆవిర్భవించి మరింత సుసంపన్నత సాధించింది.
2: భాష ఉంది, రాజుల మద్దతు ఉంది, కానీ దానికి ప్రాణం పోసే సాహిత్యం కావాలి. 11వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడు అనే రాజు రాజమండ్రిని పాలించేవారు. ఈయనకి మహాభారతాన్ని తెలుగులో వినాలనే కోరిక ఉండేది. ఆయన కోరిక మేరకు నన్నయ్య భట్టారకుడు కలం పట్టి సంస్కృత భారతాన్ని ఎంతో రమ్యమైన తెలుగులోకి మార్చారు. ఇక్కడ నుండి తెలుగు అక్షరాల పండుగ ప్రారంభమైంది. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిన శ్రీకృష్ణ దేవరాయలు గారు స్వయంగా కవి. ఆయనకి ఒక రోజు రాత్రి కలలో ఆంధ్ర మహావిష్ణువు కనిపించి తెలుగు గ్రంథం రాయి అని ఆదేశించారు. అప్పుడు రాయల వారు పరవశించి దేశ భాషలందు తెలుగు లెస్స, అంటే భారతదేశంలోని భాషలన్నింటిలో తెలుగు ఎంతో శ్రేష్టమైనది అని చాటి చెప్పారు.
0: గిడుగు రామ్మూర్తి కాలంలోని శాస్త్రాల అధ్యయనం కూడా జరగడం విశేషం. ఉన్నత పాఠశాలల్లో చరిత్ర పాఠాలు చెప్పే రోజుల్లోనే ఆ దగ్గరలో ఉన్న ముఖలింగ దేవాలయాల్లో ఉన్న శాసనాల లిపిని స్వతంత్రంగా నేర్చుకుని చదివాడు. విషయ పరిశోధన చేసి వాటి ఆధారంగా ఎన్నో చరిత్రకాంశాలు, ముఖ్యంగా గాంగ వంశీయుల గురించి రామ్మూర్తి ఆంగ్లంలో ప్రామాణిక వ్యాసాలు రాసి ఇండియన్ ఆర్టిక్వరీలోను, మద్రాస్ లిటరేచర్ అండ్ సైన్స్ సొసైటీ జర్నల్లోనూ ఆయన ప్రచురించాడు. 1911లో గిడుగు 30 పదవీ కాలం పూర్తి కాగానే అధ్యాపక పదవి నుంచి స్వచ్ఛందంగా రిటైర్ అయ్యారు. అంతకు కొద్ది సంవత్సరాల నుంచే ఆధునికాంధ్ర భాషా సంస్కరణ వైపు అతని దృష్టి మళ్లింది. వ్యక్తిత్వంగా చూస్తే రామ్మూర్తికి చిన్నప్పటి నుంచి విద్యా ఆసక్తి, కార్యదీక్ష, సత్యాన్వేషణము ప్రధాన లక్షణాలు. సవరలు, హరిజనులు, అంటరాని జనాల్ని అప్పటి సంఘం నుండి అంటుండే ఆ కాలంలోని అతను సవర విద్యార్థులకు తన ఇంట్లోనే బస ఏర్పరిచి భోజనం పెట్టేవాడు. 1930లో ఒడిశా యార్చడున్నప్పుడు పర్లాకమిడి రాజా తన పర్లాకమిడి తాలూకా అతనికి ఒడిశా రాష్ట్రంలో చేర్చడానికి ప్రయత్నించినప్పుడు తెలుగువారికి నాయకునిగా రామ్మూర్తి నిలిచి ప్రతిగణించాడు. ఆ కాలంలో చాలా భాగాన్ని, ఆ పట్టణాన్ని ప్రభుత్వం అక్రమంగా ఒడిశాలో చేర్చడం వల్ల తెలుగువారికి అన్యాయం జరిగిందని తెలియజేస్తూ అతడు 1936లో ఒడిశా రాష్ట్ర ప్రారంభోత్సవం జరిగే దినం ఉదయమే పర్లాకమిడిలో ఉండటానికి ఇష్టపడక వెంటనే రాజమహేంద్రం వచ్చి అక్కడే తన శేష జీవితాన్ని గడిపాడు. ఆయన పట్టుదలకు ఇది ఒక గొప్ప నిదర్శనం. ఆ సందర్భంలో ఆయన ప్రబుద్ధాంధ్ర సంపాదకుడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రితో మాట్లాడుతూ ఇలా అన్నాడు: కొన్ని గడియలలో ఓండ రాష్ట్ర ఇచ్చలై అలుముకుంటుందనగా నేను పర్లాకిమిడి విడిచిపెట్టి మద్రాసు ప్రెసిడెన్సీలోకి వచ్చేస్తాను. అయితే పర్లాకిమిడి స్టేషన్లో రైలెక్కను, పాతపట్నం వెళ్లి ఏటిలో స్నానం చేసి పర్లాకిమిడి మళ్లీ మద్రాసు ప్రెసిడెన్సీలో చేరితే తప్ప, లేకపోతే ఆ ఊళ్ళో బతికి ఉండగానే నా పూళ్ళో అడుగుపెట్టనని ఆయన కంకణం కట్టుకుని రైలెక్కుతాడు.
1: మన మాతృభాష జీవద్భాష, తెలుగుదేలయన్న దేశంబు తెలుగేను అన్నట్టుగా దేశ భాషలకు సహజంగా కాలానుగుణంగా ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకోగల తేనెలూరే అమృతతుల్యమైన తల్లి భాష. వ్యవహారిక భాషగా సామాన్య జనజీవన పలుకుబడికి తెలుగుకు జీవం అందించిన కారణ జన్మలు గిడుగు వెంకటరామమూర్తి. సంస్కృత దినంగా తెలుగు భాషా దినోత్సవం ఆరాధ్య

0: ఉద్యమం.
1: ఇంతటితో ఈ తెలుగు తల్లి కథ అయిపోలేదు. ఒకరోజు నికోలోడి కాంటి అనే ఇటలీ దేశపు పర్యాటకుడు మన దేశానికి వచ్చినప్పుడు అందరూ తెలుగు పాటలాడుతూ ఉంటే విని ఈ భాషలోని ప్రతి పదం చివర ఆ ఈ ఊ వంటి అచ్చులు రావడం చూసి మురిసిపోయి, ఇది మన ఇటాలియన్ భాషలాగే ఎంతో సంగీతాత్మకంగా ఉంది, అందుకే ఇది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ తర్వాత గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఈ భాషను కేవలం పుస్తకాలకి పరిమితం చేయకుండా సామాన్య ప్రజలందరూ సులభంగా మాట్లాడుకునే వాడుక భాషగా మార్చారు. ఆ విధంగా ప్రజల నోట పుట్టి రాజుల చేత గుర్తింపు పొంది కవుల కళలతో రూపుదిద్దుకున్న మన తెలుగు భాష ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన గొప్ప శాస్త్రీయ హోదా కలిగిన భాషగా వెలుగుతోంది.
0: శ్రోతలు, మీరు ఇంతవరకు తెలుగు మాతృభాష దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. అదేవిధంగా నేటి కార్యక్రమంలో భాగంగా జాతీయ నేత్రదానం పక్షం యొక్క ప్రాముఖ్యతను వినండి. జాతీయ నేత్రదానం పక్షం రోజులు ప్రతి సంవత్సరం ఆగస్టు 25 నుండి సెప్టెంబర్

0: వెలుగుతోంది.
1: శ్రోతలు, మీరు ఇంతవరకు తెలుగు మాతృభాష దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. అదేవిధంగా నేటి కార్యక్రమంలో భాగంగా జాతీయ నేత్రదానం పక్షం యొక్క ప్రాముఖ్యతను వినండి.
2: జాతీయ నేత్రదానం పక్షం రోజులు ప్రతి సంవత్సరం ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు నిర్వహిస్తారు. మంచి కంటి చూపు చాలా ముఖ్యం, ఎందుకంటే మన కళ్ళు ప్రపంచం నుండి వచ్చే రోజువారీ సమాచారంలో 80% వరకు గ్రహిస్తాయి. స్పష్టమైన దృష్టి సురక్షితమైన కదలికలకు మార్గనిర్దేశం చేస్తుంది, రోజువారీ అభ్యాసానికి మరియు పనికి తోడ్పడుతుంది. నేత్రదానం ప్రాముఖ్యతపై ప్రజలలో అవగాహన కల్పించడం మరియు అంధత్వాన్ని నివారించడం దీని ఉద్దేశ్యం. కాలపరిమితి: మరణం సంభవించిన తరువాత 6 గంటలలోపు కళ్ళను సేకరించాలి. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా నేత్రదానం చేయవచ్చును. కళ్ళద్దాలు వాడేవారు లేదా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా దానం చేయడానికి అర్హులు. భారతదేశంలో నివారించగల అంధత్వానికి కార్నియల్ అంధత్వం ప్రధాన కారణాలలో ఒకటిగా ఉంది. ఇది పిల్లలు, యువకులతో సహా అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. అందువలన ఒక వ్యక్తి తన తరువాతి వదిలి వెళ్లే అత్యంత ప్రభావవంతమైన కానుకలలో కంటి దానం ఒకటి. ఒకే కంటి దాత కార్నియల్ మార్పిడి ద్వారా ఇద్దరు వ్యక్తులకు దృష్టిని పునరుద్ధరించడంలో సహాయపడతారు. చాలా కుటుంబాలు దానానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మరణం తరువాత సాధారణంగా 4 నుండి 6 గంటలలోపు దానం జరగాలని, అందువల్ల సకాలంలో అంగీకారం మరియు అవగాహన చాలా అవసరమని వారికి తెలియదు. భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అంధత్వ మరియు దృష్టి లోప నియంత్రణ కార్యక్రమం ఎన్పిసిబివిఐ కంటి బ్యాంకులు, ఆసుపత్రులు మరియు ఆరోగ్య సంరక్షణ సంస్థలతో కలిసి పర్యవేక్షిస్తున్నారు.
3: India's greatest treasures are not just its monuments, they are its people, culture and untold stories. The Ministry of Information and Broadcasting through Prasar Bharati proudly presents Gems of India, a national initiative inviting creators to showcase the unique identity of their districts. Whether it's culture, heritage, tourism, festivals, cuisine, handicrafts, local heroes or hidden destinations, your story matters. Create a 1-to-3-minute video, reel, documentary, podcast or vlog and upload it on the MyWaves platform. Entries will be judged on authenticity, creativity, storytelling, technical quality and community impact. Exciting prizes await. 50,000 rupees at the district level, 2 lakh rupees at the UT level and 5 lakh rupees at the national level. Celebrate your roots. Inspire the nation. Gems of India, because every district has a story worth telling.
2: మీ ద్వీపం, మీ కథ, మీ గర్వం. అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, శ్రద్ధ వహించండి. మీ దీవుల మాయాజాలాన్ని, సౌందర్యాన్ని మరియు ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయగల కథ మీ వద్ద ఉందా? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి మీకు అందిస్తున్న జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ కథను ప్రదర్శించడానికి ఇదే మీకు సువర్ణావకాశం. మీ కెమెరా కటకం ద్వారా అండమాన్ మరియు నికోబార్ దీవులలోని ఉత్తమమైన వాటిని బంధించండి. దాని సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, సాంప్రదాయాలు, స్థానిక కథలు మరియు ప్రత్యేక గుర్తింపును ప్రదర్శించండి. మీరు చేయాల్సిందల్లా 1-3 నిమిషాల నిడివి గల వీడియోను రూపొందించి మీ దీవి కథను ప్రపంచానికి చెప్పటమే. అవును, గెలుచుకోవడానికి అద్భుతమైన బహుమతులు కూడా ఉన్నాయి. జిల్లా స్థాయి 50,000 రూపాయలు, రాష్ట్ర స్థాయి 2,00,000 రూపాయలు మరియు జాతీయ స్థాయిలో ఏకంగా 5,00,000 రూపాయలు. ఇంకెందుకు ఆలస్యం? వేవ్స్ యాప్లో నమోదు చేసుకోండి. మై వేవ్స్ను తెరచి ప్రోగ్రాముకు వెళ్ళి మీ దరఖాస్తును సమర్పించండి. వీడియో సమర్పణలు 31 2026 వరకు స్వీకరించబడతాయి.

0: బట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, మీ కెమెరాను పట్టుకోండి, మీ ప్రతిభను ప్రదర్శించండి మరియు మీ కథను ప్రకాశింపజేయండి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ జిల్లా మీ కథ భారతదేశ వేదిక, మీ ద్వీపం మీ కథ మన గర్వం, ఇప్పుడే పాల్గొని లక్షలాది మందికి స్ఫూర్తినివ్వండి. ధ్యాన్ చంద్ ఆగస్టు 29, 1905న అలహాబాద్లో శారదా సింగ్ మరియు సమేశ్వర్ దత్ సింగ్ బైస్ దంపతులకు బైస్ రాజ్పుత్ కుటుంబంలో జన్మించాడు. ధ్యాన్ చంద్ అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో చదువుకుని చివరకు 1932లో గ్వాలియర్లోని విక్టోరియా కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. తన 17వ పుట్టినరోజున బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ యొక్క 1వ బ్రాహ్మన్స్లో సిపాయిగా చేరాడు. ఆ సంవత్సరం సైన్యంలో జరిగిన పునర్వ్యవస్థీకరణ ఫలితంగా 1వ బ్రాహ్మన్స్ పంజాబ్ రెజిమెంట్గా మారింది. 1922 మరియు 1926 మధ్య అతను ప్రత్యేకంగా ఆర్మీ హాకీ టోర్నమెంట్లు మరియు రెజిమెంటల్ క్రీడలలో ఆడాడు. చివరికి న్యూజిలాండ్లో పర్యటించనున్న భారత సైన్యం జట్టుకు ధ్యాన్ చంద్ ఎంపికయ్యాడు. ఆ జట్టు 18 మ్యాచ్లు గెలిచి 2 డ్రా చేసుకుని కేవలం 1 మ్యాచ్లో మాత్రమే ఓడిపోయి ప్రేక్షకులందరి ప్రశంసలు అందుకుంది. దీని తరువాత న్యూజిలాండ్ జట్టుతో జరిగిన 2 టెస్ట్ మ్యాచ్లలో ఆ జట్టు మొదటి మ్యాచ్లో గెలిచి 2వ మ్యాచ్లో స్వల్ప తేడాతో ఓడిపోయింది. భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత 1927లో ధ్యాన్ చంద్ లాన్స్ నాయకుగా పదోన్నతి పొందాడు. ఇతను చరిత్రలోనే గొప్ప ఫీల్డ్ హాకీ క్రీడాకారుడిగా విస్తృతంగా పరిగణించబడ్డాడు. భారతదేశం ఫీల్డ్ హాకీలో ఆధిపత్యం చెలాయించిన యుగంలో 1928, 1932 మరియు 1936లో 3 ఒలింపిక్ బంగారు పతకాలను గెలుచుకోవడంతో పాటు అతను తన అసాధారణమైన బంతి నియంత్రణ మరియు గోల్ స్కోరింగ్ ఘనతలకు ప్రసిద్ధి చెందాడు. ధ్యాన్ చంద్ ప్రభావం ఈ విజయాలకు మించి విస్తరించింది. ఎందుకంటే 1928 నుండి 1964 వరకు జరిగిన 8 ఒలింపిక్స్లో 7 భారతదేశం ఫీల్డ్ హాకీ ఈవెంట్ను గెలుచుకుంది. అద్భుతమైన బంతి నియంత్రణకు గాను హాకీ విజార్డ్ లేదా మాంత్రికుడు అని పిలువబడే చంద్ 1926 నుండి 1949 వరకు అంతర్జాతీయంగా ఆడాడు. అతని ఆత్మకథ గోల్ ప్రకారం అతను 185 మ్యాచ్ల్లో 570 గోల్స్ చేశాడు మరియు అతను మొత్తం దేశీయ మరియు అంతర్జాతీయ కెరీర్లో 1000 ఎక్కువ గోల్స్ చేశాడు. బీబీసీ అతన్ని హాకీకి మహమ్మద్ అలీ సమానం అని పిలిచింది. భారత ప్రభుత్వం 1956లో ధ్యాన్ చంద్కు భారతదేశపు 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ను ప్రదానం చేసింది. భారతదేశపు అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డుకు అతని పేరు పెట్టారు. రచయిత కె అర్ముగం తన గ్రేట్ ఇండియన్ ఒలింపియన్స్ పుస్తకంలోని ది విజార్డ్ అనే అధ్యాయం నుండి ధ్యాన్ చంద్ పై ఒక పాఠాన్ని 2002-2003 సంవత్సరంలో NCERT 9వ తరగతి పాఠ్య పుస్తకాలలో చేర్చింది. భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 29న భారతదేశానికి 3 ఒలింపిక్ స్వర్ణ పతాకాలు సాధించి పెట్టిన దిగ్గజ ఫీల్డ్ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జరుపుకుంటారు. ఇది జీవితంలో క్రీడా కార్యకలాపాల ఆవశ్యకతను గుర్తు చేస్తుంది. ఈ రోజు ప్రాముఖ్యత భారత రాష్ట్రపతి భవన్ లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అర్జున్ అవార్డులు మరియు ద్రోణాచార్య అవార్డులతో జాతీయ క్రీడా అవార్డులను అందజేస్తారు. ఈ దినోత్సవం సందర్భంగా ఫిట్నెస్ ప్రచారాలు, శారీరక దృఢత్వాన్ని, సామూహిక క్రీడా కార్యక్రమాలను మరియు ఖేలో ఇండియా ఉద్యమం వంటి క్షేత్రస్థాయి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నాయి.
1: ప్రకృతి వేసుకుని పెన్నిది మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో నేటి అమృత వర్షిని తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు 12:00 కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం.